ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో ఆదిలో

అన్యతగతులి భజం అరపియ విలాని మరపునా భమిను జాన ముర్బలా ముర్బరి దంపకడమి భజం అరపియ విలాని మరపునా భమిను జాన ముర్బలా ముర్బరి దంపకడమి